భూమాన్వయోద్భవ సమస్త సురాజమౌలే భూభార సంహరణ తోషిత కృష్ణమూర్తే బాహ్లీక రాజ బహురాజ సుధర్మ ధావన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్త వసుప్రభాతం శ్రీకృష్ణ దేవ నృపతి సకలం స్వరాజ్యం యస్మై స్వమప్యమలయార్పయదాత్మభక్త్యా శ్రీ వ్యాసరాజ విదూషాంబర దివ్యమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్త వసుప్రభాతం శ్రీమూల రామ పద పంకజలోల భృంగ శ్రీ పూర్ణబోధమత రమ్య సుధాబ్ధి చంద్ర శ్రీ గౌతమాన్వయ విభాసక భవ్య సూర్య శ్రీ రాఘవేంద్ర భవతాత్త వసుప్రభాతం స్వీయాన్ సమస్త నిగమాన్

మధ్యాహ్న సంగత శతార్థ విభోరు కాంత్యా ే దీప్యమాన హరిచారు ముఖారవిందం సంగీక్ష మోద కరచారు సుధా